నక్కు అత్త అహు చిడా చిడి నక్కు అత్త లడిగుడి నక్కు అత్త చిడా చిడి నక్కు.